ఆడియో వసతి వాదమా 101 మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కొందమ్మా.

తిమన్ రస్కలాగె ఫొద్దెవ్వి మీహు ఖలేగి ఫాన బావాలెవ్వి తకిచ్చామెదు ఉఫా కురతే అది ఏగె బై తకిచ్చామెదు ఇంకారు కురా బయకు అహ్జాబ్గె తెరెంగ్ ఎబహీ ముష్రికున్నాయి ఫొతుగె అహుల్ వెరింకుర ఈమా నువా మీహుంగె తెరెం వే ఖలేగి ఫాను విదాళు వాషె తిమం ఖలేగి ఫాను అమురు కురవ్వా ఫావాకం కషవరి అల్లోహం అళుఖం కుళమషె అది ఎకలాంగె షరీకు నుకురుమషె తిమం ఖలేగి ఫాను గోవా లెవ్వని ఎకలాంగెం అళుఖం కురుమషె అది తిమం ఖలేగి ఫాను ఎంబురి దింవని ఎకలాంగె హజరతషే.

0: మునియవస్ ఫిదువాదమ నువధ్య ఎకెం మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కుందమ్మ.
1: లవే కఫ్ఫహ లవే.